పామగ మరి సరిగ మహ గణపతి పని సరి స నిని బమ సరిగ మహ గణపతి మరి సరి సమ సప సని మగ గణపతి bani bani bani bama bani bani bani bani dari dari dari dari dari dari dari dari dari gama ma ba gama ma ba ma ba bani bani dari dari ba ma sari gama ga ganapati anasa smarami vasishtha vama deva divandida maka